ఏకంఠగరాజ పుంచతం గురుముఖ సత్యకుమారి సచ్చే తాకత బెఠా న్యాం కర సత్సంగత మిలు మిలాయి సచ్చాయో